0: सुन रहे हैं कैसेट क्लासिक। कैसेट क्लासिक।
1: तकिए पे तेरे सर का वो टिप्पा है पड़ा है, चादर में तेरे जिस्म की वो सौंधी सी खुशबू, हाथों में महकता है तेरे चेहरे का एहसास, माथे पे तेरे होंठों की मोहर लगी है। तू इतनी करीब है कि तुझे देखूं तो कैसे, थोड़ी सी अलग हो तो तेरे चेहरे को देखूं।
0: आप सुन रहे हैं कैसेट क्लासिक। कैसेट क्लासिक। मुकम्मल किताब हूँ, तेरा ही अल्फाज हूँ, अधूरा सा ख्वाब हूँ पर लाजवाब हूँ। गजलनामा हर संडे शाम 5 से 7 ओनली ऑन रेडियो धूम। धूम मचाते रहो।
2: వెల్కమ్ టు రేడియో ధూమ్ యుఎస్ఏ. ప్రతి శనివారం 1 గంట నుంచి 2 వరకు మా తెలుగు ప్రోగ్రామ్ ని వినొచ్చు. ఎలా అంటారా, మీ సెల్ ఫోన్స్ లో అంటే ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ లో రేడియో ధూమ్ యుఎస్ఏ అన్న యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు, లేదా ఆన్లైన్ లో ధూమ్ మీడియా .com లో వినొచ్చు, లేదా సులభంగా అలెక్సా కి కమాండ్ ఇచ్చి వినొచ్చు. ఎలా అంటారా, అలెక్సా ప్లే రేడియో WMNY అని కమాండ్ ఇస్తే చాలు. You can listen to our Telugu program between 1 and 2 on every Saturday.
3: Raat hui jab shaam ke baad, teri yaad aayi har baat ke baad. Humne khamosh rehkar bhi dekha, phir bhi teri aawaz aayi har saans ke baad.
0: Radio Dhoom featuring the evergreen song of Bollywood on Cassette Classic. Monday to Sunday, raat 10 se 12. Only on Radio Dhoom. Dhoom machate raho. आप सुन रहे हैं कैसेट क्लासिक। कैसेट क्लासिक।
4: मोहब्बत का मतलब इकरार नहीं होता, सिर्फ किसी को देखना प्यार नहीं होता। यूं तो मिलते हैं रोज मोहब्बतें पैगाम, मोहब्बत है जिंदगी बार बार नहीं होता।
5: वाह।
0: आप सुन रहे हैं कैसेट क्लासिक। कैसेट क्लासिक।
6: सुनो, अरे सुनो सुनो, ए भाई और बहनो, अरे मदन भाई छगन भाई सांबड़ो रे सांबड़ो, ओ राघोबा ओ धोंडीबा, आई का ओए जर्नल सिंह, ओए जर्नल सिंह, अरे तुझी भी सुनो पापे।

0: आप सुन रहे हैं गरम मसाला,
1: गरम मसाला
0: ओनली ऑन रेडियो धूम।
2: हर संडे शाम 4 to 5 ओनली ऑन रेडियो धूम।
3: वेलकम टू रेडियो धूम यूएसए। प्रति शनिवार 1 to 2 మా తెలుగు ప్రోగ్రామ్ ని వినొచ్చు। ఎలా అంటారా, మీ సెల్ ఫోన్స్ లో అంటే ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ లో రేడియో ధూమ్ యూఎస్ఏ అన్న యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు, లేదా ఆన్లైన్ లో doommedia.com లో వినొచ్చు, లేదా సులభంగా అలెక్సా కి కమాండ్ ఇచ్చి వినొచ్చు। ఎలా అంటారా, Alexa, play Radio WMNY and command is the channel. You can listen to our Telugu program between 1 and 2 on every Saturday.
4: हम लोग भी ना दुनिया में एक मिसाल हैं जुगाड़ के लिए। तोंद निकली है पर फिट दिखना है तो शर्ट थोड़ी ढीली पहन लेंगे। बिना फ्रिज के ठंडा पानी पीना है तो कूलर में रख के ठंडा कर लेंगे। एग्जाम टाइम में एक किताब को दो दोस्तों के साथ पढ़ना है तो आधी आधी करके पढ़ लेंगे। पार्टी में जाने के लिए एक बाइक और लोग तीन तो थोड़ा आगे पीछे हो लेंगे, पर घर लेने के लिए अब जुगाड़ नहीं करेंगे क्योंकि एक प्रोफेशनल कंपनी इज हियर टू हेल्प यू। All State Lenders Corp has been satisfying hundreds of customers every year with their mortgage needs. Chahe aap first time home buyer ho ya refinance karwana hai, koi business ya commercial property buy karni hai, call 732-951-0333 to speak to one of our loan officer for a free consultation. All State Lenders, aapke khwabon ka gullak. Call 732-951-0333 or visit www.aslcmortgage.com.
5: NMLC ID 224649. Equal Housing Lender.
0: You are listening Garam Masala.
1: Garam Masala.
0: Only on Radio Dhoom.
1: Radio Dhoom.

0: रेडियो धूम, रेडियो धूम मचाते रहो, मचाते रहो।
1: मुकम्मल किताब हूँ, तेरा ही अल्फाज हूँ, अधूरा सा ख्वाब हूँ पर लाजवाब हूँ। गजलनामा हर संडे शाम 5 से 7 ओनली ऑन रेडियो धूम, धूम मचाते रहो।
2: ओगरू मेरी किसी गलत नाराज ना होवी, अखियां नू हंजुआं नाल ना धोवी। मिलदी है खुशी तेनू हसदे देख के, सानू मौत भी आ जावे तां वी ना रोवी। मिट्टी दी खुशबू, मिट्टी दी खुशबू, पंजाबी म्यूजिकल शो ओनली ऑन रेडियो धूम, रेडियो धूम। हर संडे दोपहर 2 बजे से शाम 4 बजे तक ओनली ऑन रेडियो धूम। खटैक ठोको ताली।
3: వెల్కమ్ టు రేడియో ధూమ్ యుఎస్ఏ. ప్రతి శనివారం 1 గంట నుంచి 2 వరకు మా తెలుగు ప్రోగ్రామ్ ని వినొచ్చు. ఎలా అంటారా, మీ సెల్ ఫోన్స్ లో అంటే ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ లో రేడియో ధూమ్ యుఎస్ఏ అన్న యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు, లేదా ఆన్లైన్ లో ధూమ్ మీడియా .com లో వినొచ్చు, లేదా సులభంగా అలెక్సా కి కమాండ్ ఇచ్చి వినొచ్చు. ఎలా అంటారా, అలెక్సా ప్లే రేడియో WMNY అని కమాండ్ ఇస్తే చాలు. You can listen to our Telugu program between 1 and 2 on every Saturday.
4: Hangover. Hangover. Her Saturday or Sunday. Subah 7 se 11. Only on Radio Dhoom. Dhoom machate raho.
5: Aap sun rahe hain Garam Masala.
6: Garam Masala.
5: Only on Radio Dhoom.

0: म्यूजिकल शो ओनली ऑन रेडियो धूम। रेडियो धूम हर संडे दोपहर 2 बजे से शाम 4 बजे तक ओनली ऑन रेडियो धूम। खटाक ठोको ताली।
1: వెల్కమ్ టు రేడియో ధూమ్ యుఎస్ఏ. ప్రతి శనివారం 1 గంట నుంచి 2 వరకు మా తెలుగు ప్రోగ్రామ్ ని వినొచ్చు. ఎలా అంటారా, మీ సెల్ ఫోన్స్ లో అంటే ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ లో రేడియో ధూమ్ యుఎస్ఏ అన్న యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు, లేదా ఆన్లైన్ లో ధూమ్ మీడియా.com లో వినొచ్చు, లేదా సులభంగా అలెక్సాకి కమాండ్ ఇచ్చి వినొచ్చు. ఎలా అంటారా, అలెక్సా ప్లే రేడియో WMNY అని కమాండ్ ఇస్తే చాలు. You can listen to our Telugu program between 1 and 2 on every Saturday.
2: Opinions stated by various contributors to Radio Dhoom or its radio programs are not to be considered as endorsed by Dhoom Media LLC. Listeners are urged to use their own discernment to draw their own conclusions. We emphasize the importance of keeping an open mind and not construing the data, products and services as factual.
3: Where hit music lives.
4: Only on Radio Dhoom. Radio Dhoom.